నిర్వారు అకాల మూర్త్ అజూనీ సాహిబం గుర్ప్రసాద్ జప్ ఆది సచ్ జుగాది సచ్